రజుకు సర్దాసిని వ్యాధి బాధితుడికి అంత్యోదయ రేషన్ కార్డు వరకు అది అభ్యర్థి కుటుంబాన్ని మరో పాత్ర అనేది సంబంధిత జిల్లా నివాసీ అధిక కృషిని ఫిర్యాదు చేశారు. అయితే మై రేషన్ మొబైల్ యాప్ ద్వారా రేషన్ కార్డు వ్యక్తి విడిగి మళ్ళీ తమ జోగల ప్రయోజన జీతాన్ని రసీద్ మేరీ శకాల్ తిరిగి ఫిర్యాదు మేరీ శకాల్ రాజ్య అధికారులు నిర్ణయించి సంతోషం పడతాయి. గుజరాత్ రాజ్య అన్న ఆయోగ్ గాంధీ నగర్ ని సిబి అర్జీకి అప్పీల్ కరి న్యాయం మేరీ శకాల్ ఫోన్ నంబర్ 0709238409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709238549.